0: గుడ్ మార్నింగ్ అటాయ్ వినాడి పహాయ ప్యాలు ప్యాకి ఇన్ని
1: గుడ్ మార్నింగ్
0: మే ఫ్యాట్ అయినకోట మే ఆ అప్పి ఇవిడ అసల్వెస్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ గని చుట్ట కథా కరు ఓ రటవాల్ సీమా మాయింగ్ గాగిన దెం బెదిలని ఇస్సర ఓ ఒక్కోమ పాకిస్తాన్ వన్ ఇండియా వన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఒక్కోమ ఇక్కమ భూమి యొక్క జీవత్వచ్ గోత్రిక హో కిసియాం కిసియాం సత్తు కొట్టాసే పశ్చని ఒక టికెట్ మొలే పేదినొత్తని వెడి ఇండియా పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్ నొబెదును ఎక రటాక్ విధియట తిబునా అది కొచ్చర లసన సుందర ఆసియాను కలాపయా భీవెన తిబున ఎగ్దా సమస్య హతలి సతే ఇండియా సహా పాకిస్తాన్ బెదిల వెన్వెన హెత్తేకేది బంగ్లాదేశ్ అలు త్రటక్ భీవెన మే రటవాల్ తున ఎక్కడ తిబ్బన లోకే విశాలతమ జనగహనయ సహిత రటబవట పత్తున్న తిబున సమహార విట చీనే గోమద్ ఇండియా దిగట రెళ్ళనిది మే దిక్ తునమెక తునాన చీనేట హెరెండు అత్తే మిలియన గానక్ ఇదిరేట ఎనవ ఇండియా వై పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎక తునా అన్నా హరి ఇండియా మేవెనకొట జనగహనయ బిలియన మట మతక ఇదిట గాన వినస్ మన మతకనే ఉత్తరం మన మతకనే హరి హరి వాడు మతక
1: మన మతకనే
0: పొడబల
1: ఇండియా జనగానే
0: దాడో జనగానే దెన్ మీ వెనకొట హరి
1: ఓకే
0: ఇగనే మట మే కియన్న బయ దెన్
1: వినస్ లద్దన్ నే
0: మాస గానకడ కలింగ అపి కియపు గానత్ ఎక్క పడ వినస్ లద్దన్ నే కుమార్ ఇండియా సా పాకిస్తాన్
1: బిలియన్ ఏకదేశ మాత్ర
0: ఏకదేశ మాత్ర హరి
1: వర్తమానస్తమే ఇంత ఉల్ట
0: హరి ఇండియా సా పాకిస్తాన్ యాత్ర యుద ఉనుసుమక్ నతి హిందా దేవంత ఆరక్షక వీధం అడ్డు వెళ్ళా ఏ ముదల్ యటితల పాసుకం వల్ట ఆయోజనే కెరలా కోమట రట హదాండ తిబునాది ఇదొకట న్యాష్టిక బలవతున్ దెన్నెక్ నెతు ఎక్కినెక్కునానం పాకిస్తాన్ ఇండియా వై దిన్నం ఎక్కినెక్కునానం కోహమది నే ఇదొకట రటవాళ్ళ తర తిబ్బ యుద్ధ గెటు హింద మియగ్గే లక్షగానక జీవిత పరిశ్రమ ఇతురు ఎండ తిబ్బ హెబై హతలిస్ హతే బెదుని నెత్తం పస్సే కాలికారి ఇండియావే ఇన్న ఒయ జాతి ఆగం విశాల ప్రమాణ కతర గెటుం మెతి వెళ్ళ రటవాల్ దికక్ నివే అర అరార ముకద రటక్ యుగోస్లోవియావ్ ని యుగోస్లోవియావ్
1: రటవాల్ గొడెకట దెన్న
0: ఎహమత్ వెండ తిబుడా దేనిసా సమహార తన్ తీనో ఎహమునే హొందై కేల హితెన్
1: కొయి దే దెన్న హొందటై కేల కేన్
0: ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దిహా దెంబెలువం హితెనో ఎహమ నౌనన యుగోస్లోవియావ్ వగే వినో తిం ఎహమత్ తిబిలా అపి అసల్వెసి రట ఉనాన తవ నడువా
1: ఓ అన్నేకనే
0: రటవాల్ గొడెకట హదరకట పాకట కేల గియాన
1: అపి తహ వినో
0: హెన్ ఏనిసా సమహార తన్ తీనో ඔයාගේ අසල්වැසියාගේ ස්වභාවය ඔය වෙච්ච විදිය හොඳයි.
1: ආහහ. නැත්තම් ඔයිට වඩා හපන්.
0: මෙහෙම හිතන්න. ඔයාගේ ගෙදර අහල පහල ගෙවල් වල දැන් ඉන්න පිරිස ගිහිල්ලා වෙන සෙට් එකක් ගෙවල් විකුණගෙන ඇවිල්ලා කුලියට ඇවිල්ලා හෝ මිලදී අරගෙන එනවා.
1: ආහහ.
0: ඒන්නේ ඔය ඉන්නවට වැඩිය දරුණු සෙට් එකක්.
1: ආහහ.
0: නේ.
1: එතකොට ඔබට හිතෙනවා කලින් ඊට පට්ටිය මීට වැඩිය හොඳයි කියලා.
0: ඒ නිසා අපි යවට ඉන්න අය ගැන.
1: හා.
0: අපි සමහර තැන්වල හිතනවා නේ මීට වැඩිය. මීට වැඩිය හොඳ. අටපිටාවක් අපිට තිබුණා නම් අපි අවට හොඳ මිනිස්සු ටිකක් හිටියා නම්
1: හරි
0: ඒගොල්ලන්ට මෙහෙම වෙන්න තිබුණා
1: ඔව්
0: ඒගොල්ලන් දැකලා අපිටත් මෙහෙම වෙන්න තිබුණා හැමදේම මෙහෙම වෙන්නේ නැහැ
1: මොන දේ වෙන්නේත් හොඳට
0: ඔව් සමහර දැන් තියෙනවා වෙච්ච දේ වෙලා තියෙන්නේ හොඳට
1: අහහ
0: ඉතින් අපි ඒක තමයි ওই බංග්ලාදේශ ඉන්දියා පාකිස්තාන කියන රටවල් වලට බෙදිලා දැන් රටවල් තුනක් විදිහට හිටියා
1: ඔව්
0: බලන්න අපිට ඒකෙන් තියෙන වාසි තියෙන ඕන තරම්. ඉන්දියාවෙන් අපිට සපෝට් කරන්න.
1: හරි. අපිට රටවල් කීපයකින් උදව්වම් වෙනවා ඒක.
0: පාකිස්තානෙන් සපෝට් කරන්න.
1: හරි.
0: මමාරු වෙලා බංග්ලාදේශෙන් හරි ණයක් ගන්න පුළුවන්.
1: ආහහ.
0: නැද්ද මං
1: කියන්නේ?
0: ඔව්. ඔක එකක් කරලා.
1: දැන් ඔය තුනම එකට වෙලා තිබුණොත් අපිට එක රටකින් විතරනේ හම්බෙන්නේ.
0: 8යි විනාඩි 9යි වෙලාව.